0: సంతకానిందక మహా అతతాయి
1: సంతకానిందక అంటికన్నపాయి
0: సంతకానిందక మహాహతే ఆరా
1: సంతకానిందక పరమేశ్వర మారా
0: సంతకానిందక రాజతే హీన
1: సంతకానిందక దుఃఖియార విలీన
0: సంతకే నిందకో సర్వరోగ
1: సంతకే నిందకో సదామజోగ
0: సంతకి నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావేతా ఉస్తా పియోయ మోఖ
0: సంతకా దోఖి సదా అపవేత్త
1: సంతకా దుఃఖీ ఇసే కరణి మెత్త
0: సంతకే దుఃఖీ కోడాన్ లాగ
1: సంతకే దుఃఖీ కో సత్యాగ
0: సంతకా దుఃఖీ మహంకారి
1: సంతకా దుఃఖీ సదాగకారి
0: సంతకా దుఃఖీ జనమే మర
1: సంతకీ దుఃఖనా సుఖతే టర
0: సంతకే దుఃఖీ కో నాహి ఠావ
1: నానక సంత పావేతా లయ మలాయ
0: సంతకా దుఃఖీ అద

0: శాంతకానందక మహా అతతాయ
1: శాంతకానందక
0: మహాహతయారా
1: శాంతకానందక పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే హేన
1: శాంతకానందక దుఃఖియారదిలేన
0: శాంతకానందకో సర్వరోగ
1: శాంతకానందకో సదామయోగ
0: శాంతికి నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావేతా ఉస్తా పియోయ మోఖ
0: శాంతకా దోఖి సదా అపవేత్